సర్యసతు మలాయ నాసిని దుఃఖము సనసన్హరు కేవల భ్రాంతి సైన కైతి ఎస్తా జగత్ కోని సత్య మానిలిను విచారి మనలే మాయా తిమేరి భనే సత్య రజర తమగణ పంచైమా భత దశై पैदा जीवहरूको गराए मैले चैतन्य पारे ससै चैतन्य हुन गए सकल जीव विद्यै स्वरूपमा पछि लागे जन्म गर्न ती वर्मले द्यैहरूमा फाँसी घरका बाहिर भित्र

దృష్టికా పసి ఫిరమా పరలాయమా మొయ్య గ్రాంచు భగత్ ముదేకీ బాయ కోయ్ ఛైన కైలై మేరై సర్వ హోయో జగత్ సత్య నిర్మల శుద్ధ పరమామై ఛో ఏక్ ఛైన దోస్రో అరు